బ్రహ్మరూపం మనముదలై తోటృవదం బ్రహ్మరూపం, కాయమన తోటృవదం బ్రహ్మరూపం, కాన్వనవాయ్ తోటృవదం బ్రహ్మరూపం, నేయమన తోటృవదం బ్రహ్మరూపం, నిర్మియదాయ్ తోటృవదం బ్రహ్మరూపం, తూయపర బ్రహ్మ మలాదనుగుమిల్లై తోట్రీడం తోట్ర

శాశ్వత బ్రహ్మమలాగణభూమి సంతతమం సకలము మే బ్రహ్మరూపం. ఏదమినా భక్తియు మే బ్రహ్మరూపం, ఈశనద్భావనయుం బ్రహ్మరూపం. భూతముల కాలము మే బ్రహ్మరూపం, పొరుదుపద దేశము మే బ్రహ్మరూపం. వేదములు వస్తువు మే బ్రహ్మరూపం, పేషుపద వేదము మే బ్రహ్మరూపం. బోధగణ బ్రహ్మమలాదనుగుమిల్లై కులమురవే కాణ్వ బ్రహ్మరూపం.

బ్రహ్మరూపం మన మొదలై తోటృవదం బ్రహ్మరూపం కాయమన తోటృవదం బ్రహ్మరూపం కాన్వనవాయ్ తోటృవదం బ్రహ్మరూపం నేయమన తోటృవదం బ్రహ్మరూపం నిలభియదాయ్ తోటృవదం బ్రహ్మరూపం తూయపర బ్రహ్మ మలాదనుగుమిల్లై తోற்றியிடும் தோற்ற